దక్కుదుకు పెండకి ఇంకోనే డై ఫంత మంపు సజ్జే నవే బుబక్కర్ జురు పెండకి ఇంకోనే అక్ అంసత్ జురు పెండకి ఇంకోనే పెండకి ఇంకోనే మాజే ఇంకోనే అమ్మ దో జోయ్ వేట్ మోటాక్ అసల్ మీ జోయ్ వేట్ అమ్మ దో కులు నఫ్సిన్ సాయిఖతిల్ మౌతి కుమసుద్దును డంగైదే అమ్మ దో సాబ దెబ్నా ఓలు ఫాతిన్ సెండే.

అనుసుకైనా మరి సుఖైనా సుఖైన సంబత్ విజయ సంబాన గ్రాజన్ సంబాన సంబానాలి బుఖారి తోరో ku fal fama sey ngega fal fama sey bitilo fal fama sey ta dawu made ka samba kan fama sey